రుద్రమండలా యావరే రుద్రశివాసమోరభవనాపాపకాశిని కయాగ్రమయాసంతాకాశీ యామిదం గిరిగంధాక్షే శివాయత్రిగం జయపురుషం జగత్ ఏదాక్షావతామే యథాభవిజ్జగతయక్ష్మభూభువనాసలే అధ్యవోచనయ్యక్తాపధమోదేశ్వరేకర్వాహ్యంభయ్యాంగ్రమంగళ.

0: ఆభరత్
1: నమస్తే అస్వాయ భాయా నమస్వాయ హృష్ణే ఉదాభ్యాముదయ్రాహుభ్యాంతమే అస్మన్ నిధే.

నమః శంకరాయ నమః శివాయ నమః శ్రీయ నమః కోల్యాయ నమః పాళ్యాయ నమః భార్యాయ నమః

హర్షాజనో అభిజనేవాహస్తముగ్రం ప్రణాయత్రయ్యమస్తాయుధాయ్రతాయి సహస్రాయ్రగోహేషాహస్రాయ్రగోజనే అస్మన్మహత్యం నగే భవాగంధా సర్వాహక్ష

ఏతాంతస్థూయాగుంజస్థిషోరుద్రావిడస్థిరే హేకాగుంగమత్రయో

ఘనమరిభ్యక్ష భవన భవనమో గాయభ్యో గణమరిభ్యక్ష భవన భవనమో విరోధ్యో విశ్వరోదయభ్యక్ష భవన భవనమో మహద్భ్యాక్షభ్యక్ష భవన భవనమో నిభ్యో హృదయ